మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్షం చవితి ఆగస్టు నెల 16వ తేదీ ఈరోజు ఆదివారం. నేటి కార్యక్రమంలో భాగంగా ఒక లఘునాటిగా తదుపరి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా కొన్ని అలనాటి మేటి గీతాలు వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. అన్నింటికన్నా విలువైనది తిరిగి రానిది సమయం. అంతటి విలువైన కాలాన్ని అనవసరమైన మాటలతో చేతలతో వృధా చేయకుండా విలువైన సమయాన్ని విలువైన పనులకు కేటాయిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇక ఎవరి ఆనందాలు వారి వారి చేతల్లో వారి వారి ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఈనాటి మంచి మాట.

అండమాన్ మరియు నికోబార్ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల ఒక కథ మీ వద్ద ఉందా? అయితే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే ఒక సువర్ణ అవకాశం. మీ కెమెరా ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిది గల వీడియోను రూపొందించి ఆ వీడియోలో మీ దీవి యొక్క కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు గెలవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31వ తేదీ వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల వాసులారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.

0: పెళ్ళూరి సీతా రాజేశ్వరరావు గారు.
1: అబ్బి ఆ పాప ఇక్కడే. డబ్బులు తీసుకో. ఎక్కడబ్బా కూర్మ ఇల్లు? కూర్మయ్య మ్యారేజ్ లింక్స్. ఇదే.
2: ఎవరది? ఎవరండి మీరు?
1: నన్ను ఎప్పుడు చూడలేదా?
2: నాకంతా తెలిసినట్టే ఉంటారు కానీ ఎవరు?

0: పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చావా?
1: నీ గుండు చెక్కడానికి వచ్చాను.
0: మొన్న తిరుపతి పోయి ఇచ్చాను, ఇంకేం చెక్కుతావు?
1: చెక్కుతానో చింపుతానో నాకే తెలియదు. అలాంటి ముష్టి సంబంధం ఏరుకోరి చూపిస్తావా?
0: కూలైపో, ఈ చాక్లెట్ సప్రించు. ఇంతకీ ఏమైంది అక్కడ?
1: వెళ్ళగానే అప్పేశ్వరరావు 5 పదులున్నాయా అంటే 50 చిల్లర అడుగుతున్నాడని ఇచ్చాను. అబ్బాయి నువ్వు చూసుకో అని కొడుకు భీమారావుకు అప్పగించి వెళ్ళిపోయాడు. 50 నోటు అడిగితే కొడుకును చూపాడు. మా చెల్లిని గురించి మీకు చెప్పాలి, అలా హోటల్లో మాట్లాడుకుందాం అంటూ చికెన్ ఐటమ్స్ తినేసి 60 బిల్లు చేసి మా చెల్లిని చేసుకుంటే అఖండ జాతకుడు అయిపోతాడని జ్యోతిష్కులు చెప్పారు అని 500 నోటు చిల్లర మార్చుకుని వస్తానని వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు తల్లి టిఫిన్ పెడుతూ, సంబంధం బాగోలేదన్నావా, టిఫిన్ బిల్లు ఇచ్చేయాలి అని చెప్పింది. ఇంతలో పెళ్లి కూతురు అప్పేశ్వరి పాటలు పాడుతూ వచ్చి నన్ను చూసి, ఆర్యపుత్ర ఇన్నాళ్ళకు వచ్చారా? మీ దేవేరి ఇన్నాళ్ళకు గుర్తు వచ్చిందా? నాథ నా బాధ వినరా అంటూ మీదకొచ్చింది. మీ అమ్మాయికి పిచ్చా అని అడిగాను. పిచ్చిలేని వారు ఎవరు ఈ కాలంలో? అందరికీ తలో పిచ్చ ఉంటుంది నాయన. పెళ్ళైతే పిచ్చి తగ్గిపోతుంది బాబు, ఒప్పేసుకో. లేకపోతే టిఫిన్ డబ్బులు ఇచ్చుకోవాలి అంది ఆమె తల్లి. అప్పేశ్వరి కుర్చీ తీసింది. నాకు పిచ్చా అంటూ నేను పరుగో. జంక్షన్లోకి వచ్చాక కళ్ళజోడు మర్చిపోయానని గుర్తుకొచ్చింది. మళ్ళీ వెడితే ఇంకా క్షౌరం చేసేస్తారని వెళ్ళలేదు. 500 ఇచ్చి మళ్ళా కొనుక్కున్నాను. నీ వల్ల ఎంత ఆమదమో చూసావా, నిన్నేం చేయాలి? ఎందుకా నవ్వు? వాళ్ళ పిచ్చ నాకెక్కుతుంది. నిన్ను చట్నీ చేస్తానో కూర్మా చేస్తానో తెలియడం లేదు.
0: ముందు ఇలాంటి ఆటంబాబు సంబంధాలు చూపిస్తాను, తర్వాత అప్పలమ్మను చూపించినా అద్భుతంగా ఉంటుంది.
1: ఇక నిన్ను సంబంధం చూడమనే వెరివాడినా? నెవర్.
0: 600 అప్పుకే భయపెడితే 600,000 అప్పువాడు ఏం చేయాలి?
1: వాడికేం, ఇచ్చిన వాడికే నిద్రపట్టదు. కానీ
0: మరి నా పెళ్లి చూపుల సంగతి చెప్పానంటే హడిలిపోతావు. త్రిపుర సుందరి 5 గ్రామాల చెల్లి. అమావాస్య ఆదివారం అశ్విని నక్షత్రంలో పెళ్లి చూపులకు వెళ్ళాను. 5 అన్నలు చిన్న కొండలా ఉన్నారు. త్రిపుర సుందరి కూడా గజగమన. టేబుల్ మీద బేసిన్లో 116 ఇడ్లీలున్నాయి. బేసిన్ ఖాళీ చేయి, మా చెల్లిని చేపట్టు. తినకపోయావా ఇడ్లీ ఛార్జ్ ఇచ్చుకోవాలి, 5 చేత 5 దెబ్బలు తినాలి అన్నాడు పెద్దన్న. నా గుండెలు గుబ్బేలమన్నాయి. ఇదేం పెళ్లి చూపులరా బాబు అనుకున్నాను. 2 ఇడ్లీలు తిన అర్ధకుండి నేను, వాళ్ళ చెయ్యంత బరువు ఉండను.
1: తన్నులు తిని వచ్చేసావు అవునా?
0: దట్ ఈస్ కూరమయ్య. త్రిపుర సుందర్ని చట్నీ వడ్డిస్తూ ఉండమన్నాను. నేను ఏ హోటల్లో ఎవరింట్లో ఇడ్లీలు తిన అదృష్టమే. ఉంగరము ముక్కు పొడకో దుద్దులో దొరుకుతా ఇడ్లీలు అన్నాను. చట్నీ వడ్డించే త్రిపుర సుందర్ నోట్లు 2 ఇడ్లీలు కుక్కుతున్నా. వెనక్కి తిరిగి ఉన్న వెడల్పోయిన మనిషి కనుక అన్నలకు కనిపించడం లేదు.
1: ఆమె ఇడ్లీలు ఎలా తింది, పన్నీ గుర్తులేదా?
0: మరి అన్నలు పెళ్లి చేయక ఇడ్లీ పోటీలు పెడుతూ వచ్చిన వాళ్ళు తినకపోతే తమే తిని డబ్బులు వసూలు చేస్తుంటే ఏం చేస్తుంది? అవతల అన్నలు ఉంగరం గింగరం దొరుకుతుందని బేసిన్లో ఇడ్లీలు దొంగతనంగా తినిస్తున్నారు. నేను తిన్నవి 3, మిగతా 113 అన్నలు చెల్లి కలిసి దొంగతనంగా ఖాళీ చేసేశారు. త్రిపుర సుందరి అలా ధర్మపత్తిని అయింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే సమస్యలు వస్తే సవాల్ చేయాలి, పారిపోయి రాకూడదు.
2: ఎవరండి కోరమయ్య గారు ఇక్కడ?
0: చెప్పుకో చూద్దాం.
2: ఇడ్లీ తెలుస్తూనే ఉంది, వడ తెలుస్తూనే ఉంది.
1: నేను వడనా, గారిలా ఉన్నానా సింగారి?
2: మీరే కోరమయ్య గారు, ఏమే కరెక్ట్?
0: దేవుడి గుళ్ళోకి వచ్చాక పూజారి తెలియడా, ఎలాంటి సంబంధం కావాలి, ఎంతలో కావాలి?
2: మీ దగ్గరకు వస్తే పెళ్లి కోసమేనా?
0: డాక్టర్ దగ్గరకు వచ్చినవాడు రోగి, లాయర్ దగ్గరకు వచ్చినవాడు కక్షదారే.
2: డాక్టర్ దగ్గరికి రిప్రజెంటేటివ్లు రారా, లాయర్ దగ్గరికి పోలీసులు రారా?
0: ఇంతకీ నీ పేరు చెప్పలేదు, అంతా వాగుతున్నావు గాని.
2: సీతాదేవిలో దేవి తీసేయండి.
0: సీత వచ్చి పని చెప్పి, నేను బిజీ మనిషిని.
2: సర్పప్పడాల గురించి విన్నారా?
0: వినలేదు, విన్నాను, వినాలనుకోను.
2: నేను దాని సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. ఆంధ్ర తమిళనాడులో అమోఘమైన ప్రజాదరణ పొందిన అప్పడాలు మావి. ప్యాకెట్ 10 రూపాయలు, 20 ఇవ్వండి, 2 ప్యాకెట్లు తీసుకుని మెండుగా మీ శ్రీమతి అభినందనలు అందుకోండి.
0: నాకు అప్పడాలు వడియాలు మజ్జిగ మిర్చి చిప్స్ అవసరం లేదు, అన్నీ మా ఆవిడే పెట్టేసి.
2: అమ్ముతుంటారా? ఆమెదేం కంపెనీ?
0: అమ్మకాని కాదు, నాతో తినిపిస్తుంది.
2: మా బ్రాండ్ ఉండగా ఆవిడ శ్రమ పట్టం దేనికి? స్త్రీల శక్తులు వంటింటికే ధారపోయేలా? నో, ఆడది తిరగబడితే గాని మగదోపిడి ఆరదు ఆగదు.
0: మా ఆవిడ తిరగబడుతూనే ఉంది, నువ్వు మీ ఆయన మీద తిరగబడుతూనే ఉంటావు కదా.

0: మాటలతో కాలక్షేపం వద్దు. మావి అల్లాటప్ప అప్పడాలు కావు. బ్రోచర్ చూడండి, ఇది అప్పడం నూనెలో వేయడం, ఇది వేగడం, ఇది తీయడం. చూశారా, పడగ మీద నిలబడ్డ పాములా ఉంది అప్పడం.
1: బాగుంది, అమ్ముకోవటానికి ఏదో చమత్కారం.
0: ఇతర అప్పడాల కంపెనీల వారు కూడా ఇంట్లో మా అప్పడాలనే వాడుతున్నారు.
1: నీకెలా తెలుసు?
0: వాళ్ళ పని మనుషులు చెప్పారు. మీలాగే ఒక ఆయన వద్దన్నాడు. వాళ్ళ ఇంట్లోకి రాత్రి 2 పాములు వచ్చేశాయి. మరొక ఆమె మా అప్పడాలనే ఆక్షేపించింది. పెరట్లో పాము ఎదురయ్యింది.
1: సీతాదేవి మైనస్ దేవి, ఇదిగో 20 2 ప్యాకెట్ ఇక్కడ పడేసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ పదమ్మా.
0: మీరు అలవాటు పడితే మీ భార్యనైనా వదిలుండగలరు, సర్ప అప్పడాలను వదిలుండలేరు.
1: బాలరాజు ఇప్పుడే వస్తా. సర్ప అప్పడాలు ఇక లాగించు.
0: మాస్టరు అలా సైలెంట్గా కూర్చుండిపోయారు.
2: నా చేత ఏది కొనిపించిన వాళ్ళు ఇప్పటిదాకా పుట్టలేదు.
0: మీరేం గాబరా పడకండి, మీ వరస చూస్తుంటే కోర్మయ్య దగ్గరికి పెళ్లి సంబంధం గురించి వచ్చినట్లుంది.
2: అవును, పెళ్లి సంబంధం గురించే వచ్చాను.
0: కోర్మయ్య చూసిన సంబంధాలు చేసుకుంటే అంతే సంగతులు.
2: ఏమండి?
0: మా చిన్నాన్నగారి వేలు విడిచిన తమ్ముడు కోర్మయ్య సంబంధం చేసుకున్నాడు. అదృష్టం ఎలా అలా గుడ్డి దర్బార్గా మారింది.
2: ఓర్ నాయన,
0: మా మేనత్త పిన్నత్తగారి మనవడు కోర్మయ్య చూసిన సంబంధం చేసుకున్నాడు. మైక్లో అరవాలి, చెవిటి మేళం.
2: ఇక చెప్పకండి, మీరు నా కళ్ళు తెరిపించారు.
0: మరో విషయం, ఏకాదశి నాడు రామప్రియ కళ్యాణ మండపం ప్రారంభమవుతుంది.
2: ఫంక్షన్కి రానా?
0: నడవండి, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. కోర్మయ్య వస్తే చెడగొడతాడు.
2: కోర్మయ్య భరతం పట్టడానికే వచ్చాను. సచ్చుపుచ్చు సంబంధం చూశాడు.
0: నా మాటలు ఇప్పటికైనా నమ్ముతారా? రామప్రియ కళ్యాణ మండపంలో జరిగే మొదటి కట్నం లేని పెళ్లికి కారు బహుకరిస్తారు. ఆ బహుమానం మీదే కావచ్చు.
2: పెళ్లి కుదరందే.
0: ఇక 4 రోజులుంది, పెళ్లి కుదుర్చుకొని కారు సొంతం చేసుకోండి.
2: వ్యవధి సరిపోదు, పెళ్లి కూతురు దొరకొద్దు.
0: వెన్న చేతిలో పెట్టుకుని నెయ్యి లేదని వాపోతారా?
2: సామెతలు మానే సంగతి చెప్పండి.
0: నేను పెళ్లి కూతురులా కనిపించడం లేదా?
2: మీరా?
0: ఆగండి, పేవ్మెంట్ పక్కన కొబ్బరి బొండాలు తాగుతూ పెళ్లి చూపులు కానిద్దాం. చెప్పండి, నచ్చానా?
2: ఆలోచించాలి.
0: మీరు ఆలోచిస్తూ కూర్చుంటే కారు పోతుంది. కారులో తిరుగుదామని లేదా? మీరు సేల్స్ ఆఫీసరా?
2: కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్, గాంధీ బజార్లో షాప్ ఉంది.
0: చూశా, నేను చక్కటి హబ్బీ గురించి సెర్చ్ చేస్తున్నా. డ్యూటీలో ఉండగా మీరు తగిలారు, ఒప్పేసుకోండి పెళ్ళికి.
2: ఇదేదో వంకాయల బేలంలా ఉంది.
0: అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. కారు వస్తుంటే మోకాలు అడ్డం పెట్టకండి. ఈ సర్ప అప్పడాల ప్యాకెట్ తీసుకోండి, ఫ్రీ.
2: ఇదో లంచమా?
0: ఇప్పుడే ఫైనల్ చేసేద్దాం. ఏమండోయ్ గణపతిరామ్ గారు, ఇలా ఇలా రండి.
2: ఆయనెవరు? ఈ కంపెనీ మేనేజరా?
0: రామ్ప్రియ కళ్యాణ మండపం ఆయందే, ప్లస్ మా డాడీ కూడా.
3: ఎవరమ్మా నువ్వు? ఎక్కడో చూసినట్లుంది.
0: మన ఇంట్లో రోజు చూస్తూనే ఉంటారు. కళ్యాణ మండపంలో మొదటి పెళ్లి బుక్ అయిందా?
3: లేదింకా.
0: అయితే మా పెళ్లి బుక్ చేయండి, కట్నం గిట్నం లేదు. బహుమతిగా కారిస్తున్నారా?
3: కారిమ్మంటే కారిస్తాను, లేదా అమ్మి డబ్బిస్తాను.
2: నేను సమ్మతించకుండా మీరే చెప్పేస్తారేమిటి?
0: అప్పడాల ప్యాకెట్లో ఉండేది అప్పడమే, బిస్కెట్ ప్యాకెట్లో ఉండేది బిస్కెటే. మీకెందుకు నచ్చను? కన్ను వంకరా కాలు వంకరా? కోర్మయ్య చుట్టూ తిరిగే బాధ తప్పిందని సంతోషించండి.
3: అబ్బాయికి ఇష్టం లేనట్లుంది.
2: కాలు తొక్కేస్తుందిరా బాబు. అబ్బే అదేమి లేదండి, ఈ అప్పడాల అమ్మాయిని అర్ధాంగిగా మీ రామప్రియ కళ్యాణ మండపంలో స్వీకరిస్తా.
0: 100 అప్పడాలు ప్యాకెట్లు అమ్ముడుపోయినంత సంతోషంగా ఉందండి.
2: పెళ్లి అప్పడాలతో సమానమా?
0: నాకు అప్పడాలు దైవం, అద్భుతమైన భర్తను చూపించాయి. డాడీ ఈ అప్పడాల ప్యాకెట్ ఆయన చేతిలో పెట్టు.
2: ఎందుకు?
0: తాంబూలాలు అన్నమాట, అంతా మోడర్న్ అవుట్లుక్.
3: ఈ అప్పడం ప్యాకెట్ నీది, మా అమ్మాయి నీది,
2: ఈ తలనొప్పి అంతా నాదే. ఇక నాదే.
3: వస్తా అమ్మాయి, పెళ్లికి పిలవడం మర్చిపోయావు.
0: మీరే చెయ్యాలిగా. మా డాడీకి కాస్త మతిమరుపు ఉంది.
2: కూర్మయ్యని ఖుని చేయాలని వచ్చి సీతవాత పడ్డా.
0: దట్ ఈస్ సీత. ఏమండి, మా డాడీ దగ్గర నుంచి కారు తీసుకుందామా డబ్బు తీసుకుందామా?
2: కారు ఎందుకు, డబ్బే.
0: మీకు అక్కర్ లేకపోతే నాకొద్దా, కారు మీద తిరిగి అప్పడాలు అమ్ముతాను.
2: ఆముదం అప్పడాలు కారు మీద తిరిగితే అమ్ముడు కావు. ఇంకా ఎందుకు ఉద్యోగాలు, వద్దు.
0: బంగారం లాంటి ఉద్యోగం మాని ఇంట్లో కూర్చోనా?
2: మరో ఉద్యోగం చేయగానే అప్పడాలు అమ్మొద్దు.

0: నీతో మాట్లాడాలి.
1: ఏమిటండి?
2: ఆఖరి ఆరు అల్లుడు అని.
0: కారు వద్దన్నావు కదా, ఇదిగో కారమైన డబ్బు
1: 1116.
0: ఐదో అల్లుడికి కారం వేశాను, 1116 అన్నాడు. అల్లుడాయే, బేరాలు అడితే బాగుంటుందా? మామగారిని నాతో బేరాలు ఆడొచ్చా?
1: అవతల నా గుండు చెక్కేస్తారు. కారు అమ్మి ఇస్తానని 150,000 అప్పు చేశా.
0: అదంతా నాకు తెలియదు, అమ్మిన డబ్బు ఇచ్చేస్తా. అమ్మాయి, తీసుకోవడం లేదు, నువ్వు తీసుకో.
2: ఏమండి తీసుకోనా?
1: తీసుకున్నావా? అప్పడంలో నిలిపేస్తా.
2: సారీ డాడీ, వద్దంటున్నారు.
1: కూర్మయ్య గారు,
3: నేను చెప్పిన సంబంధాలు కాదని అప్పడాలు ఎమ్మని చేసుకున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు?
1: మీ కడుపును పుడతా, ఓ సాయం చేయాలి.
3: నువ్వు పుట్టలేవు, ఆపరేషన్ అయిపోయింది.
1: ఇడ్లీ పోటీలో నెగ్గి బాలాత్రిపుర సుందర గారిని చేపట్టడంతో మీ తెలివి తెలిసి దంగైపోయాను. మీరు తప్ప ఎవరూ చేయలేరని వచ్చాను.
3: ఏమిటో అంత సమస్య చెప్పు.
1: నా మామ మాయ నుంచి మీరే కాపాడాలి. కారమ్మి 1116 ఇవ్వబోయాడు, 150,000 రావాలి. మీకు బాకీ ఉన్నట్లు చెప్పాను.
3: ఇటు నుంచి వచ్చావా? ఇది 20% ఇచ్చుకో.
1: చాలా ఎక్కువ అడుగుతున్నారు.
3: లేకపోతే మొత్తానికే మునిగిపో. నాకే
1: అలాగే.
3: కూరమయ్య చేతిలో పడ్డావా, నీ సమస్యలు సరైనట్లే, నిబ్బరంగా ఉండు.
0: ఎవరండి మీరు?
3: కూర్మయ్య మ్యారేజ్ లింక్స్ ప్రొప్రైటర్.
0: నాకు పెళ్ళైపోయింది, మా ఆరుగురు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మీతో అవసరం లేదు.
3: కారు నా ముఖాన్ని కొట్టండి. నాకు 150,000 బాకీ.
0: అది మీరిద్దరూ చూసుకోవాలి.
1: కారు అమ్మ ఇవ్వచ్చునని అప్పు చేశా, మీరు 1116 ఇస్తే ఎలా?
0: అంతకే అమ్ముడైంది, నేనేం చేయను?
3: మీకు అమ్మడం చేత కాదు, మాకు ఇచ్చేయండి, మేము అమ్ముకుంటాం. నేను ఏదైనా అమ్మేసేవాడినే.
0: నేను 5 అల్లుడికి అమ్ముతానని వాగ్దానం చేశా, అలాగే చేశా. నా తప్పే ఉంది?
3: 1116కి సైకిలే రావటం లేదు, కారు ఎలా ఇచ్చారండి?
0: అల్లుడన్న మొహమాటంతో.
3: మీ మునిగిపోయినా పర్వాలేదన్నమాట.
0: నా దగ్గర 60. 6 పెళ్ళిళ్ళు చేసి అలసిపోయాను, నన్ను విశ్రాంతిగా ఉండనియండి.
3: ఆఖరి మాట చెప్పండి. నెత్తిన చెంగేనా?
0: మళ్ళా చెప్పడానికి ఏమీ లేదు.
3: మీ ని కిడ్నాప్ చేస్తా, నా బాకీ ఎలా రాదో చూస్తా.
0: ఏదైనా చేసుకో, నాకే.
2: నాన్న, కిడ్నాప్ నన్ను చేయమను, ఇద్దరం ఒకే చోటు ఉంటాం.
0: కిడ్నాప్ శుభకార్యం కాదు, తజ్జనం వేరే ముఖం.
3: బాలరాజు, నీ మామ లొంగెల్లా లేడు, నాతో వచ్చాయి, తలాక తెలుస్తా.
1: టాటా సీత, హనీమూన్కి వెళదాం అనుకున్నా, కిడ్నాప్కు పోతున్నా.
2: అప్పడాల అమ్మైనా మీ బాకీ తీరుస్తాను కూర్మయ్య, ఆయన వదులు.
3: 500 సంవత్సరాలు నువ్వు అప్పడాలు అమ్మితే గానీ నా బాకీ తీర్చలేవు.
0: పోలీసులకు ఫోన్ కొట్టి నిన్ను ఊత లెక్క పెట్టిస్తా.
3: నీకు తోచింది నువ్వు చేసుకో, అలాగైతే నా డబ్బులు ఇంకా తొందరగా వస్తాయి.
2: నాన్న, కూర్మయ్య మొండివాళ్ళ ఉన్నాడు, అలాంటి వాడితో వివాదాలేమిటి? కారు వాడు మొహాన్ని కొట్టు.
0: 5 బావకు అమ్మేస్తే ఇంకా కారు ఏమిటమ్మా? నీ ముగుణ్ణి ఎవరు అప్పు చేయమన్నారు?
1: మిమ్మల్ని కారు బహుమతిగా ఎవరేమన్నారు? అంత చౌక ఎవరేమన్నారు? సీత, కూర్మయ్యతో పోతున్నా ఎడవకు, 7 అడుగులు వేయగానే ఎడబాటు వచ్చింది. టాటా, వీడుకోలు, ఇంకా సెలవు.
2: ఇలాంటి కఠిన కసాయి నా తండ్రా, ఫాదరా, జనకుడా, అప్పాయా. ఈ దుర్భర దండక మారి బ్రతుకు బ్రతకలేను, ఇప్పుడే విషం తాగి మరణిస్తా.
1: సీత, పారాణి ఆరక ముందే విషం తాగవద్దు, అంతగా అయితే మనిద్దరం కలిసే తాగుదాం.
3: మీరు తాగడం కాదు, గణపతి చేత తాగించండి, నేను పట్టుకుంటాను, విషం పోసేయండి.
0: నా వద్దు, నాకు విషం తాగడం అలవాటు లేదు.
3: విషం ఏమైనా కాఫీయా అలవాటు చేసుకోవడానికి? తాగేయి సీత, పోసేవి. బాలరాజు కదలకుండా అడుగు, పట్టుకో, 1000 కుక్క, అది అది అలా మింగాలి.
0: నా చేత బలవంతంగా విషం తాగిస్తారా? తొందరగా డాక్టర్ని పిలవండి.
3: నువ్వు కాలిస్తే గానీ డాక్టర్ వచ్చినా ఫలానా విషయం అని చెప్పం.
0: ఇగో ఇగో తాళాలు, మీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా ఉండాలి. ఇంతకీ ఏం విషయం ఇచ్చారు?
3: కూల్ డ్రింక్.
0: అదే, తీయగా బాగుందనుకున్నా. అఖండు పోయ్, నా దగ్గర నుంచి కారు లాగేశావు.
1: సీత, పదా మన ఇంటికి, ఇక్కడుంటే మళ్ళా లాగేస్తాడేమో కారు.
2: నన్ను కట్టుకున్నాకనే మీకు తెలివి పెరిగిందండి.
3: మీ నాన్నలా పనికిరాని తెలివి నీది, నడవండి పోదాం. ఇగో దారిలో మా ఇంటి దగ్గర వదండి నన్ను.
4: శ్రోతలు, మీరు ఇంతవరకు

శ్రోతలు, హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు మొదలయ్యాయి. త్రివర్ణ పతాకం ఆకాశంలో ఊగుతున్నప్పుడు ప్రతి హిందుస్థానీ గుండె గర్వంతో ఉబ్బుతుంది. ఇందులో కేవలం 3 రంగులు మాత్రమే లేవు, మొత్తం భారతదేశం యొక్క హృదయం కనిపిస్తుంది. అవును శ్రోతలారా, ఇలాంటి దేశభక్తి మరియు రాష్ట్ర ప్రేమ భావనను ప్రతి ఒక్కరి గుండెల్లోకి చేర్చాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఇంటింటికి మువ్వన్నెల జెండా ప్రచారం 9 నుండి ప్రారంభమైంది. ఇది 17 వరకు కొనసాగుతుంది. శ్రోతలారా, హర్ ఘర్ తిరంగా ప్రచారం కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు, దేశం పట్ల మన గౌరవాన్ని, ప్రేమను వ్యక్తపరిచే ఒక అవకాశం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంతోషం దేశంలో నలుమూలలా వినిపిస్తోంది. ప్రతి వీధి, ప్రతి ప్రాంతం మరియు ప్రతి ఇంట్లో దేశభక్తి రంగు స్పష్టంగా కనిపిస్తోంది. త్రివర్ణ పతాకం అంటే ఇది మన సైనికుల త్యాగానికి, ధైర్యానికి మరియు శౌర్యానికి చిహ్నం. ఇందుకోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. తద్వారా ఈరోజు మనం ఈ త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో సగర్వంగా ఎగరవేయగలుగుతున్నాం. ఈ త్రివర్ణ పతాకం గాల్లో ఎగురుతున్నప్పుడల్లా మన భవిష్యత్తును సురక్షితం చేయటానికి తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికులను ఇది మనకు గుర్తు చేస్తుంది. అందువల్ల త్రివర్ణ పతాకాన్ని గౌరవించటం కేవలం మన హక్కు మాత్రమే కాదు, ఆ వీరుల పట్ల మనకున్న నిజమైన దేశభక్తి. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములమవుదాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. ప్రతి హృదయంలో దేశభక్తి భావాలను మేల్కొల్పుదాం. మన భారతదేశం యొక్క కీర్తిని కాపాడుకోవటం ప్రతి భారతీయుడి యొక్క హక్కు, ప్రతి భారతీయుడి బాధ్యత. 9 నుండి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగురవేసి వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తికి నివాళులర్పిద్దాం. ఈ త్రివర్ణ జెండాతో సెల్ఫీ తప్పకుండా చిత్రీకరించి www.hargartiranga.com అప్లోడ్ చేయండి.

శ్రోతలు, మీరింత వరకు నేటి కార్యక్రమంలో భాగంగా ఒక లఘునాటిక, తదుపరి కొన్ని తెలుసుకోవలసిన విషయాలు, ఇంకా కొన్ని అలనాటిమేటి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.